0: గారే గారే
1: కనబడదు
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మకం
0: గారే
1: సూర్య కింద రాజు ఇన్నాయా.